0: ఎందుకు సెలవు కలిగి
1: పెట్టండి నా రూండి
2: అవే నా పరంబరాడు ఉటాకో దేవుని రెక్కే పొడియా
3: Amanya n'eddoboozi edirisa Musuuza Kenzo ndi musajja musanyusa ate ng'era ndi president wa UNMF oba federation y'abayimbi kitalo nnyo kitalo nnyo nnyini ddala sigenda nze kwogera bingi wabula okwebaza buli azze okwerekera ku ekitiibwa Moses Matovu Bukenya mwebale nnyo mwebalire ddala mwenna mu biti byammwe tusaba Mungu abazzeeyo bulungi ate abawa obulamu obulungi n'okwebaza bannange bano betukola omulimu guno bakulu bange okuba nti nno tutambula nabo mu mbeera yonna batusooka mu kisaawe ne naffe tuzze batwaniriza tutambulire wamu nze ndowooza basaanamu obugalo kale n'olwekyo tuli bangi amaloboozi tegayinza beera mangi niyo obuvunaanyizibwa bw'okwogera nze kambukwase mukulu wange atwogerere mwebale nnyo mwebale ddala assalamu alaikum.